Ya, livalitan senya komentar, aduh. Okay, mai tan te liu tan fal senya komentar ba. Kita lo mesti tap layar na fati. Ana bi iku la mai, ana mam Francisco, ana bi mau, ana ah. Amo ana mos ba ana mau. Ana mau Jonas, Mister Jonas, mau Jonas fali. Mister Jonas, Mister fali. Naimba Korea sih, naimba Korea fali los. Naimba Idle, los. Naibe kalan dia kana mau. Betul tau dia kala ya mau bisi neba he pasti lau dia kta. Malirin ta nama. Tak kuliah lah dia kta. Naibe kalan dia kemas babi Livia. Lamana karik ronhe la karik. Abri kari barona mama agora yeti ai leone ba ne peketa kangula ma un tour la forma sam se fokusela kalam ba ma kim boxe ne ma kulie dien baby I love you e lorone lorono ton liane tu mate dice la clear tan atu te vi una tan hi o kangi par mate ne ha ma kim venta de tan malaran be o se inventa ma ne ve ana ma un bo attividade espera kata depois de Fila usi mobil sini ba, bela aprende, aprende, aprende, aprende, formasaun, nabi makita ni formador si defai, udia mentan fatin kuine semento, masih la clear ta, bauna nema kaptan isul. Aya, bonatin mam dia galai sempre dia kana mam. Maybe fila kar ke taru lori ole ole. Iki ole ole ai leula iya sola ya. Bungku selfeto ai leu ida ba. Dia kana mam, orasne lolosne ma descanso no mam. I mam descanso siru farne. Fue en jam. Buen jam sembilan ita sidau ke inbox mana tan mau maris. Oh ita loro ita la fo tempo pa mana be mana tu la ganggu ita ni. Hi, ane sang kira saya umamos ane sang sa. Nunca mas kontak tu be. Oke, ole ole saida. Hei, layan sa kuliah lima reja. Mai ba ma kita atur fale ita ni umas sa. Ole ole layan ma wansa kuliah komentar lima reja. Mau atu ba korea kare. Hi, abi ngar biru fale. Laida hawan sahau makane sang gosta komentari sa. Mau la baida. Mau agora ba agora. Mana beli bunuh diri ne. Si laya tang ma ema silu paratu temani mana ne. Nebe manjona satu ba ne. Mana anu imbarak ne. Nebe mana ni manjola baida. Hau masa komentar de. Foti moro metang. Foto ide ba mau maris. Hami umalaran de itni. Ami malaran itu foto morus abang kalamihan baru kalamihan. Tapi kuliah lah dia. Ami malaran itu belorong kalami lut malu ansine mana mana agua malu. Ih kuliah lah dia. Oh si kerasi mami dia hatu ella bonati bonati isalam ba family sira iye bagia. Oh so una no mana tutu. Dia manjope ajude be. Foto tips itu ambe. Nene ni alai programa be sera dili convite nene para koko abam be lidera top para usida uis dia ko sida inbox tana alai usida maka koko tok kompaina tok be ida rekaman rekaman sernesa. Para juda helaba. Monjonas ma ko Monjonas konta mana sira taraan makne Lisa mana sira gora taraan sa nebe mamla ba ida hawa sa komentare mama gora ano ene de tirvisia radio agora mam ba batiani gora be agora batiani gora fancy ra bukani ne lorong ira batia be mobis de palu mai buka te portam. Okay, depois ma kontak tu man. Okay, jam 10 remata hau kontak tu mam.
జోనస్ స్టీకర్ తానేశ్వరనే పాస్తి బానయ్యరా ఈ అభిజిత లైట సౌన్యుల బయట నేనేదే ఫీల్ ఫీల్ దీనికొని బాగోరని మన బూను రికేరా నేపే మన జోనస్ నేహేలా తో తెంపు రూమ కాను మన జోనస్ కను లాకొని సేన రాజా మహం కాల బోల కాల బోత్ మాకనే దూనియోనా అనే సమోస అభింగ్ అభింగ్ అభింగ్ అభింగ్ అభింగ్ అజిత ప్రణాకు నేసే ఆమె మాలకు సూర ఇకుస్ ఫోతే డోమిన్ బనియా ఫోతే బతుతు బనియా ఇకుస్ మైన లాకొన్ సేన్ రాజా ఉమా సకరేసే తమ బెల్ హేతం ఫాలే బెల్ హేతం ఫాలే మాని ఉసూని ఇరే బెల డోమిన్ ఫాలే తబోత్ నో ఇన్ లోరం బెల్ లోరియోన బా ఇయ ఆమ్ని రైనే బా కొంచెగ క్రియాన మెమోరియల్ లుబు కిరే ఇయ న బా లిలి రై మలిరిని ఓకే మన హింగ ఈ మన హింగ అడోమి మాలని హింగ మాథ్యోనా ఈ స్నేహాలిని మన హేహేలా సా మంజు అగోర బాని మన బూను దీరు కేరా సౌచూరానే సోర్తెని బీనేలా సాయమాని బీమగా కొంపాయి లాంచు డి ఫోరి రకేత తాని సబీ ప్రిపర్ మత బేం బా మత బేం ఫోరి రకేత సాయిబాబు మీరు రూ కరే టెంపుతో డిసిరి బా మా కంబ్రో బెస్త్రాగా ఫాలి బెస్త్రాగా ఇయే బే ఫాతిన్ రోగ్ నే బా పరసైనసే మెమోరీ ఇరా ఓకే లో సన నమాం ఓకే డియా కుర్సీ రే హుతుమా కా కాంటాక్ట్ నమాం పరహావు కోకోవే నేను పర టెంపుర్ మేఫెల్ బాలు లాయకారు కావు లాంచ్ గాస్ ఓకే మా మారిస్ మా కా తేనే అల్ఫిన్స్ అవు మేసాక్ రేట్ ఐ విన్సిర్ అల్ఫిన్స్ లా తేనే తియా ఆమె సిరేవి జోవేని ది ఆమె కా తేనే హోతు ఐ విన్ సిరేవి అని సంబె ఫోర్ మతే కిలో అల్ఫిన్స్ లా తేనే తియా సిరే మా రోమా కీరుస్ మాకనే నేగల వింజీని అని వింజీని హెంసియం హం యం హెం హం Hong hong hong Nem sing hong no mo san being hake and being me more and being ze me josha uhu la clear tang amoe mi moe narane parwe maun sira makate ne is beti borjis I abi favorite me sagrit makate ni felni Ahora sabemos a tiene sabemos pengalamansa. Ay bien, senina bien pengalama iram saben. Ne bien, pasa pasa ire venene raila cuidado, cuidado nene, I mean chulik te mane. Pasta ire ve, lori ba batas ne cuidado, ama chulik te mane. Ihi, pasta ve, ire leva ho ire besa cola o ans nene cuidado ve. Cuidado ma chulik te mane, pasta luli ko ne cuidado makne. Ami sida ukma, habla fiero stock letin nega, ani bing be. Bertaiden sidauga nai atete tok mai baket segredu rumaya kariki hey segredu la yaida nai dian sidauk ne sidauk kida mangmas nai abin saatema parite be itabe nene ti abin saatema ana mang mala kare kana kara kabo ana mang anbin be ti azura simu ti abin Si mutiapa par turek raik deh, turek raik mas diak sah.